0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండ అనంతకృష్ణ వేణుగాన కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి స్మరణే వందే పురందరదాసు కీర్తన, రాగం మలయమారుతం ఆదితాళం.
2: You will listen to a Carnatic classical flute recital by Shri Manda Anantakrishna. He is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. Shri Anantakrishna begins his recital with a composition of Purandaradas, Smarane Vande, in Rag Malayamarutam, set to Aditaal.

0: బ్రోచే వారెవరురా ఖమాస్ రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య, బ్రోచే వారెవరురా ఇన్ రాగ్ ఖమాస్ సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి సామరాగంలో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన మానస సంచరరే ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మానస సంచరరే ఎన్ రాగ్ సామా సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరి వింటున్నారు. వాది సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి నీదు చరణములే గతి అని నెరనమ్మిన వాడనురా, త్యాగరాజస్వామి కృతి, రాగం సింహేంద్ర మధ్యమం, మిశ్రచాపు తాళం.
1: యూఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండా అనంతకృష్ణ. హీ ఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. శ్రీ అనంతకృష్ణ కంక్లూడ్స్ హిజ్ ఫ్లూట్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి, నీదు చరణములే గతియని నెరనమ్మిన వాడనురా, ఎన్ రాగ్ సింహేంద్ర మధ్యమం, సెట్టు మిశ్ర చాప్తాల్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండా అనంతకృష్ణ. హీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to Saxophone Recital by Sri Nedamanuri Nataraja and Party, supported on Special Dolu by Sri Nellur Mastan Babu.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి అటు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నెడమానూరి నటరాజ బృందం వారి సాక్సోఫోన్ కచేరి వింటారు. ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తున్నారు శ్రీ నెల్లూరు మస్తాన్ బాబు.
1: ఫస్ట్ యూ లిజనింగ్ టు స్వాతి తిరునాల్ కంపోజిషన్ దేవదేవ కలయామి ఇన్ రాగ్ మాయామాళవ గౌళ సెట్టు రూపక్తాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా దేవదేవ కలయామి మాయామాళవ గౌళ రాగం రూపకతాళం స్వాతి తిరునాళ్ కీర్తన వింటారు.

0: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you have enjoyed saxophone recital by Sri Nedanuri Nataraja and Party, supported on special dolu by Sri Nellore Mastan Babu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 Anytime Indian Music.
1: ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ నెడమానూరి నటరాజ బృందం వారి సాక్సోఫోన్ కచేరీ విన్నారు. ప్రత్యేక డోలి సహకారం అందించారు శ్రీ నెల్లూరు మస్తాన్ బాబు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి గాత్ర కచేరీ వింటారు. వాద్యసహరం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి ధన్యాసిరాగ త్యాగరాజస్వామి కృతి నీ చిత్ర.

0: తమ్ము నిర్మలము త్రిపుర తాళం.
1: లిసన్ టు ఎ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి. అకంపనీయింగ్ ఆర్టిస్ట్ ఆర్ శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ పి జయభాస్కర్ ఆన్ మృదంగం. శ్రీ సిహెచ్ పార్థసారథి బిగిన్స్ హిస్ వోకల్ రిసైటల్ శ్రీ పార్థసారథి బిగిన్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ నీ చిత్తము నిర్మలము in Rag Dhyasi, a composition of Thyagaraja Swami set to Triputa Taal.

0: ఇప్పుడు చక్రవాక రాగంలో త్యాగరాజస్వామి కృతి సుగుణములే రూపక తాళం.
1: యు విల్ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ చక్రవాకం. సుగుణములే సెట్ టు రూపక్ తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జనరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి స్మరణే సుఖము ఆ తాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ సైటిల్

0: ఎన్నాళ్ళు తిరుగుదును. మందారి రాగం, ఖండచాపు తాళం, ముత్తయ్య భాగవతర్ కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు అ కృతి ఆఫ్ ముత్తయ్య భాగవతర్, ఎన్నాళ్ళు తిరుగుదును, ఇన్ రాగ్ మందారి, సెట్ టు ఖండచాపు తాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి అన్నమాచార కీర్తన సతులాల చూడరే, కాపీరాగం ఆదితాళం త్రిశ్రనడ.
1: శ్రీ పార్థసారథి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ సతులాల జూడరే, అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ అన్నమాచార్య ఇన్ రాగ్ కాపి సెట్ టు ఆదితాళ్ త్రిశ్రనడ.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎన్సిహెచ్ పార్థసారి గాత్ర కచేరి విన్నారు. వాతి సహకారం వయోలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic vocal recital by Shri N.C.H. Parthasarathi. Accompanying artists were Shri Varam Satyanarayana Rao on violin and Shri P. Jayabhaskar on mridangam. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Agam 24/7 DTH, Anytime Indian Music.